0: रेडियो मॉरिशस
1: 819 किलोहर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। శ్రోతలందరికీ మా వందనములు. మీరందరూ కుశలంగా ఉన్నారని ఆశిస్తూ ఈ మధ్యాహ్న సమయాన మీ సౌందర్య లహరి కార్యక్రమానికి మీ చెల్లి గిరిశాలిని మీకు స్వాగతిస్తున్నది. ఈరోజు గురువారం అన్నాడు శ్రీ సాయినాథుడి ఆశీస్సులతో అంతా శుభమే జరగాలని కోరుకుంటూ మీకు శుభ గురువారం చెప్తూ నేటి చిట్టి 30 నిమిషాల కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఇంపైన సినీ పాటలతో.
3: నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా? చాలా బాగా నచ్చింది.
1: నన్ను నిత్యం నడిపే.

అనే మాటలలోనే ప్రేమ, ఆప్యాయం, త్యాగం అన్నీ దాగి ఉంటాయి. చలికాలం రాత్రిలో ఒక కప్పు వేడి పాలు ఎంత హాయిగా ఉంటాయో, జీవితంలో అమ్మ ప్రేమ కూడా అంతే ఓ దార్పునిస్తుంది. మనం ఎంత పెద్దవాళ్ళైనా అమ్మ మన మొడతి స్నేహితురాలు, మొడతి గురువు. ఈరోజు ప్రతి అమ్మకు మన హృదయపూర్వక నమస్కారాలు.

శ్రోతలు, చలికాలం వచ్చేసింది. చలికాలం అంటే కేవలం చలి కాదు, ప్రకృతిలో ఒక అందమైన మార్పు. ఉదయాన్నే పొగమంచు, సాయంత్రం చల్లని గాలి, ఇంట్లో వేడి వేడి టీ సువాసన, ఇవి వింటర్ అంటే చలికాలం ప్రత్యేకతలు. ఈ సీజన్ మనల్ని కాస్త నెమ్మదిగా జీవించమని, మన వాళ్లతో ఎక్కువ సమయం గడుపుతారని గుర్తు చేస్తుంది.

ఈ చల్లని రోజుల్లో మనస్సుకి శరీరానికి హాయినిచ్చేవి వింటర్ డ్రింక్స్, వేడి టీ, కాఫీ, మసాలా చాయ్, జింజర్ టీ, టర్మరిక్ మిల్క్ లాంటి పానీయాలు శరీరాన్ని వార్మ్గా ఉంచడమే కాదు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కాబట్టి చలిలో ఈ హెల్తీ వార్మ్ డ్రింక్స్తో మీ ఈవినింగ్ని ఇంకా స్పెషల్ చేస్తుంది. అయితే ట్రై చేయండి.

ఆరోగ్యం ఉంటేనే ఆనందం ఉంటుంది అంటారు. ముఖ్యంగా ఈ చలికాలంలో మనం ఆరోగ్యంపై కొంచెం ఎక్కువ శ్రద్ధ అవసరం. వేడి నీళ్లు తాగడం, న్యూట్రిషియస్ ఫుడ్, పుష్టికరమైన భోజనం తీసుకోవడం, సరైన నిద్ర, కొంచెం ఎక్సర్సైజ్, ఇవి మన ఇమ్యూనిటీని బలంగా ఉంచుతాయి. ఆరోగ్యమే నిజమైన సంపద.

జలుబు వచ్చినా అలసట వచ్చినా ముందుగా గుర్తొచ్చేది అమ్మే. వేడి కాషాయం తాగు, బాగా కప్పుకుని పడుకో అని చూసుకునే అమ్మ ప్రేమకు ధరలేదు. ఈ వింటర్లో, ఈ చలికాలంలో మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడమే కాదు, మన అమ్మ ఆరోగ్యాన్ని కూడా కాస్త అడిగి తెలుసుకుందాం. శ్రోతలు, ఇంతటితో నేటి సౌందర్య లహరి ప్రసారం పూర్తి అవుతున్నది. ఇంకో కార్యక్రమం దాకా మీ చెలి గిరిశాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
1: నమస్కారం శ్రోతలారా. కాలం మారుతోంది, తరాలు మారుతాయి, అలవాట్లు మారతాయి, కానీ కొన్ని జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు. పాత ఫోటో ఆల్బం తీసేస్తే వచ్చే ఆనందం, పాత స్నేహితుడి గురించి వినగానే కలిగే చిరునవ్వు, రేడియోలో వినిపించే పాత మధుర పాటల మాధుర్యం, ఇవి ఎప్పటికే కొత్తగానే అనిపిస్తుంది. అలాంటి మధుర జ్ఞాపకాల ప్రపంచానికి మిమ్మల్ని తీసుకెళ్లే కార్యక్రమం స్వరాల వేదిక. నేను మీ ఆర్జే వర్ష. ఈరోజు మనం పాత జ్ఞాపకాల పరిమళం అనే అంశంతో ప్రయాణం చేద్దాం.

చెప్పకాల సందడి. ఒకప్పుడు ఇంట్లో ఒకే రేడియో ఉండేది. ఉదయం వార్తలు, మధ్యాహ్నం నాటకాలు, సాయంత్రం పాటలు అందరూ కలిసి వినేవాళ్ళు. ఒక పాట మొదలైతే ఇంట్లో పని చేస్తున్న అమ్మ కూడా కాసేపు ఆగి వినేది. తాతయ్య హమింగ్ చేసేవారు. పిల్లలు కూడా నిశ్శబ్దంగా ఉండేవారు. అది కేవలం సంగీతం కాదు, అది కుటుంబాన్ని ఒకచోట చేర్చిన బంధం.

ఆ రోజులలో సినిమా చూడడం కూడా ఒక ప్రత్యేక అనుభవం. కొత్త సినిమా వస్తుందంటే వారం రోజుల ముందే చర్చ మొదలయ్యేది. పోస్టర్లు చూసి కథలు ఊహించుకునేవారు. సినిమా చూసి వచ్చాక రోజుల తరబడి అదే ముచ్చట్లు. ఇప్పటి వేగవంతమైన ప్రపంచంలో ఆ నెమ్మది కనిపించకపోయినా ఆ జ్ఞాపకాలు మనసులో అలాగే ఉన్నాయి.

ఇదే ఈరోజు స్వరాల వేదిక ఆశిస్తున్నాం నేటి ప్రసారం. మీకు చాలా బాగా మెచ్చింది. అంతవరకు ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకోండి, సంగీతాన్ని ప్రేమించుకోండి, తెలుగుతనాన్ని ఆస్వాదించండి. నేను మీ వర్ష. నమస్కారములు. మంచి రేయి. బాయ్ బాయ్.

0: లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం ఎంత పెద్ద విషయం. ఒక నిమిషం టైం ఇస్తా అంటారు,
1: నచ్చితే ఇంకో నిమిషం ఇస్తాను.
0: ఏం చెప్పాలి,
1: కబుర్లు చెప్పు.
0: నన్ను పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ కత్తిలా ఉంటుంది. కాగ్నిసెంట్ లో జాబ్ పువ్వుల్లో పెట్టి చూసుకుంటా.
1: కబుర్లు చెప్పకు, కబుర్లు చెప్పు.
0: మీకు నాకు సరిపోదు, సెట్ అవదు.